నారాయణ భనిపిసి త్వర దొరుకుతుంది. దశకాల నారాయణ భన్ను సరళాయ్ వాసుదేవ్ హరి శ్రీధర మాధవ గోపికా వల్లభ్ కృష్ణ రామ విష్ణు శివ ఆదినాం. చోరికు లక్ష్మీ సరస్వతి భగవతి కార్తయని ఆది ఆది అయితే అల్దా తెస్తా నామ రాహే ప్రతి ఈద జాంజన్ మేర రీజన్ భీజన్ సీజన్ టార్విన్ కే వన్య థాలేహన్ స్వర మంచిగా నాం छोरी मान्छे नाम चाहिँ उस्मिता दुस्मिता सुस्मिता रश्मिता. त्यसै कारणले भगवानको नाम संकीर्तन प्रभावकारी हुन्छ. नारायणको नाम नारायण नारायण भज प्राणी नारायण नारायण भज